అందుకే ధర్మత తాదిడి ఏరు నడపేరో ఆయన తెలియటాది దేవేరుల్లేరుగే పనుకున్న తెలిసినప్పుడు పంచిన బాధ్య అవే ప్రకారం ఇనికానది తేజోవతి సత్య ధర్మత నిలిటి రాజ్యభారం అందుకున్నాయే విజయవర్మయ్యానే సరే రాజైన సర్వ లోప బాధ్యతలు న్యాయ తీర్మానములు కూడా అంచినల్ప మనసులై వేజారిన లోకకు సరి అయిన న్యాయ కొరకు రసు ఇనికాలకి ఈ చాకరిదాయ దిత్తున.

0: നിങ്ങൾക്കേനുള്ള റേഡിയോ സാരംഗ 107.8 FM ഇത്തെ ഇഞ്ചിപ്പ കട്ടീലു പദവിപൂർവ കോളേജിദ ശ്രീ വിദ്യാസഭാഭവനട് കട്ടീലു ശ്രീ ദുർഗാപരമേശ്വരി ദേവള ശിക്ഷണ സമൂഹ സംസ്ഥിത സംയോജനട് ഭ്രമര ഇഞ്ചര തുളു ഉച്ചയോ ഈ ലേസിന്റെ പാത്തിരന ഭിന്നർ നക്ലന പാത്തിരന് കേനൊന്നു പറക്ക
1: కటీలు దప్పే ఉల్లాలది ముండేరు దప్పే ఉల్లాలది పనిపించి తన నాటకను తువ్వందిన జనకులుచి ఆండ ఆ కటీలు దప్పే ఉల్లాలదిన ఆ వంజి నాటక రంగుడు దేవిన పాట పాడదే మాతెర్ల కైముగ్గిన చిత్తిన వంజి పాటను మలుతుంది జనకుల హృదయ దెందినారు ఆరు ఆ పాత్రను మలుపడుందాండ ఓలాండల కటీలు దప్పేన ఈ ఉల్లాలదిన వంజి నాటక ఆవడుందాండ కాడే బతుంది అప్పే ఉల్లాలదిగ పూత పూజ కొరదు అడ్డ బూర్దు అల్దుబక్క నాటక రంగద ప్రవేశ మల్తించిన సరోజక్క రడ్డి పాత్రను మదిపోడు పడదు కేనందులే
2: కటీల్ దప్పే ఉల్లాలదిగ సురుకాదు ఎన్న సాష్టాంగ ప్రణామలు ఎంకు రంగభూమికి యాను ఆరంభవాదు యాను ఎల్ప తాజనే ఇసువిడి యాను రంగభూమి యాను సినిమా క్షేత్రదు బయదినాలి యాను చోమనదుడి డాక్టర్ శివరామ్ కారంత్ ఎరవరెత్తిన బీవి కారంత్ నిర్దేశన మల్తది నంచిన చోమనదుడి సినిమాడు యాను ప్రథమవాదు యాను మోనేగు బణ్ణ పాడుతీని అయిట్టు నాగాభరణ్ గిరీష్ కాసరవళ్ళి సహనిర్దేశకరాదిత్యరు ఐదు బొక్క తుళునాడ సిరి పంపిన వంజ సినిమాను కేన్ టైలర్ నిర్దేశన మల్తేరు ఆల్ట్ అను సిరిన పాత్ర మల్తే అవు కప్పు బిళుపు సినిమా కెలవు సినిమాలు బెరికి బెరి బంగారు పట్లేరు మారిబలే మంచిన మత ఇతనింగి అను 14 తుళు సినిమాడు యాక్ట్ మల్తుంది అభినయం మల్తుంది ఎన్న తుళునాడ సిరి ఐ బొక్క ఎన్న వంజి మనసు ఉద్దేశం అయితే దాదాపన్నాక అప్ప కదా కొంచెం జోకులాటికే భారి ఎల్య యాను చోమనదుడి సినిమాడు అన్నగా ఎన్న ఎస్ఎల్సి అతనెన్న ఏప్రిల్ తింగళ్ళు షూటింగ్ అతినవు మంచిడు రిజల్ట్ వైద్యజీ ఆతిల్య ప్రాయుడు యాను నెక్కి పజ్జదీతే ఐదు ఒక తుళునాడ సిరిది ఒక ఎన్న మనసులో అని చెప్ప కదా ఆ ఎల్య ప్రాయుడు దాదన్న యాను నన్ను సినిమా రంగుడే ఎప్పును రంగభూమి పొడిచి ఇంక నాటకుడి అమ్మలు పూజ ఇవ్వండి కేన్ టైలరు ఒక కొంచెం రెడ్డి జనం ఇల్లడి బతుంది కండని పొడిది మనపిన ఆయన డ్రామా బరితే కొంచెం నాటక బరితే అయిట్ కొంచెం ముఖ్య పాత్ర ఉండు అయిన సరోజిని ఈ మల్పొడు ఉంది అమ్మన మాత ఇంకా ఇల్లడి మాత అబ్జెక్షన్ ఇస్తుండు ఇల్లడి మాత సరిగా తిన్న అజ్జన్న వారి అబ్జెక్షన్ ఇస్తుండు అమ్మనలా అమ్మ ఇంక పుల్లు ఇంక అమ్మన ప్రోత్సాహ యాను ఒక రంగభూమి ప్రవేశం అల్తే కండని పొడి నాటకుడు ఐదు బొక్క సినిమాలోడు ఎంక ఉంజి సినిమాలు పాత్ర తిక్కొని ఇత్తుండు ఇతే విజయ్ కుమార్ పండేరు ఉంజి భారీ పొరుల పాత్ర సరోజిని చెట్టి తుళునాడ సిరి తంచిన ఫిల్ముడు సిరియాద యాక్టమల్దేరు అరేక విభిన్నమైన పాత్రలు తిక్కుడు అయినా ఖండిత అగత్య ఉండు పండదు భారీ సత్యద పాత్ర ఇంకా భార్య సంతోషాన్ని నా మనస్సుకు యాను సినిమాలోడు మస్తు అభినయం మల్దాడు అన్నాళ్ళ కెలవ సినిమాడు ఎట్టే పాత్రలను మల్దే ఆండల ఎన్న ఇచ్చేకపోడాయనంచిన ఎన్న మనసు కొంచెం ఇష్టాపినంచిన ఆత్మతృప్తి ఆపినంచిన సినీ పాత్ర యాను మల్తజీ పనిపించిన కొంచెం మనసుకి ఇంక బేనెల ఉండు అండ బత్తిన అవకాశ సినిమాలుడు మస్తు అవకాశాలు బన్నగా బత్తిన అవకాశం అంత తోనుచ్చి ఎన్న ఎన్క ఓ ఆవు ఎంక ఆత్మతృప్తి కొరిపిన ఒక్క నికులు మాత నికుల మనసుకు వంబు నంచిన నికులైన స్వీకార మల్పు నంచిన పాత్ర తిక్కుండా మాత్రే యాను మల్పును అవు ఎన్న సిద్ధాంత కెలవు పని పేరు ఓ పాత్ర అన్న దానే మల్పేరవల్యా దానే మాత్రం అంది అండ ఎన్న సిద్ధాంతం చెప్పండి ఎంక ఇష్టాపిన ఎన్న ఆత్మతృప్తి కొరిపించిన పాత్ర అన్న మాత్రమే యాన్ మల్పేరే యాన్ తయారులే ఒక్క రంగభూమి ఈ రంగభూమిని యాను సినిమా రంగొద్దుల హెచ్చ యాను ప్రథమైన ఆద్యత ఉన్న రంగభూమికి ఆని దుంచ ఆ గండని బడిది నాటకొద్దు గిత్తే కటీలు తప్పే ఉళ్ళాల్ది కదిరి నమనీ శెట్టు బరితీరు శ్రీలలిత టీము దవంజి నడప ఉన్న నాటకవు తండద ఐటి అను శ్రీదేవిన అప్పే ఉళ్ళాల్దిన పాత్రను మల్పునంచిన మహాయోగ ఇంకా అప్పే ఉళ్ళాల్ది అనుగ్రహం మల్తి కొరితేరు అవు ఉంచిన సాధారణ మున్నూదు ప్రదర్శన ఉంటాండు ఉంజి పౌరాణిక నాటకుడు దాఖలే మల్దినంచిన ఉంజి దేశ విదేశోడ్ల దుబాయిడ్లా అతండు ఐదు ఒక్క భారీ ఉంజి సంచలన ఉంజి ప్రతిభ ఉంజి మాత్రమే మనసుల గింద నుంచిన శివదూత గుళిగి దయపనగా ఈ చారిత్రక పౌరాణిక ఐతిహాసిక నాటకులు సామాజిక నాటకులు పర్పునంచిన ఆ నిర్ణయలటే బరడు మెన్మిన ఎన్నల ఉద్దేశం అమ్మ మాతిరనల సామాజిక నాటకులు మస్తు ఎడెడ్డే తండోలుండు ఎడెడ్డే ప్రభుత్వ కళావిధులు లేరు పుర్ర పొలద నాటకులుండు అందు నమ స్వీకారం అల్పక సంతోష ఆండ పౌరాణిక నాటక ఐతిహాసిక చారిత్రక నాటకులు వవులా చేన దాఖల నిర్మాణం అల్పడు ఎన్న ఉందా ఐక్ ఎంకు మస్తు ఎంకు ఎంకు ఖుషి సంతోషపన్నగా ఈ పుణ్యద మన్నుడు అప్పే ఉళ్ళాల్దిన వంచిన నిలేట్టు ఈ పుణ్యద మన్నుడు ఇంక బరియరంచి నుంచి అవకాశ కొన్న పూజ్య హరినారాయణ అసరణరిగిన్న సాష్టాంగ ప్రణామం అల్పోయాను అంచనే మాత పూజ్యులు లేడు ముక్తేశ్వరు ఆడల్త ముక్తేశ్వరు లేరు ఇంకా ఆశీర్వాదం అల్తారు ఎడ్డావడినది ఇంకా అప్పే ఉళ్ళాల్ది బతజన తరే ఖైదీలే కాండు సార్ ఇరకు ధన్యవాద మాతేర్ల దాయపనగా ఈత మట్టోడు సేర్దిన మాత విద్యార్థులేగు గురువృందోగు మాత ఏనని ఇంక ఈ అవకాశ కొన్న మరి మాతరగలు ఇంక సంతోష ఒక కడే కాదు అని చెప్పాతేరా వేది గడుపున గౌరవాన్విత రాజేష్ సింగ్ బాబు డైరెక్టర్ ఆరు వంజి కమ్ముల దంచిన సినిమా తుళు చిత్రరంగు గారు పొగ్గేరు పన్నగా నమ్మ తుళువేరేగ మామల్ల హెమ్మే ఏతుమల్ల పుదరుమల్ దినంచిన మహాన్ వంజి నిర్దేశకి ఒక్కొంచి ఆరు నుంచి లవ్ పంపిన సినిమాడు యాన్న అభినయమల్దే ఆరున మగి ఆదిత్య హీరో ఆదిత్య రక్షిత నాయకి నటి యాదు యాన్న ఇటు వంజి గౌరవాన్విత పాత్ర మల్తుదే ఇంకా వంజి పెర్మే అండు మస్తు సంతోష అండు మస్తు ఖుషి అండి ఈ వంజి ఈ మన్నుడు ఈ పుణ్య వేదికేడు ఉంటుంది అను అవుల వంజి శిక్షణ కేంద్ర ఏతో విద్యార్థులు సేర్దినంచిన ఈ వంజి పుణ్యద ఈ జాగడు ఇంక అవకాశ కొరియరు పూజ అసరణ బంధులకి మాత్రగలే అన్న తెరతగ్గవే అంచనే కడే కాదు ఎన్న అప్పే ఉళ్ళాల్దిగా కూడా సిన్న సాష్టాంగ ప్రణామ ఎనక ఇంక మస్తు అవకాశం తిగడు ఇంక మాత్రగల ఎనికల ఆశీర్వాదపడు మాత్రగల సొల్మెలు
1: సొల్మెలు సరోజనక్క

0: നിഖിൽക്കേനുള്ള റേഡിയോ സാരംഗ് 107.8 FM. ഇത്തെ ഇഞ്ചിപ്പ കട്ടീലു പദവി പൂർവ കോളേജിദ ശ്രീ വിദ്യാസഭാഭവനട് കട്ടീലു ശ്രീ ദുർഗാപരമേശ്വരി ദേവള ശിക്ഷണ സമൂഹ സംസ്ഥിത സംയോജനട് ഭ്രമര ഇഞ്ചര തുളു ഉച്ചയോ ഈ ലേസ്ഡ് പാത്തിർന ഭിന്നർ നക്ലന പാത്തിറിന് കേനൊന്നു പർക്ക
1: കട്ടീലു തപ്പേ ഉള്ളാൽതി ముండేరు దప్పే ఉల్లాల్ది పనిపించి తన నాటకను తువ్వందిన జనకులుచి ఆండ ఆ కటీలు దప్పే ఉల్లాల్దిన ఆ వంజి నాటక రంగుడు దేవిన పాట పాడదే మాతెర్ల కైముగ్గినంచిత్తిన వంజి వంజి పాటను మలుతుదే జనకులను హృదయ దిందినారు ఆరు ఆ పాత్రుడు మలపడుందాండ ఓలాండల కటీలు దప్పేన ఈ ఉల్లాల్దిన వంజి నాటక ఆవడుందాండ కాడే బత్తదే అప్పే ఉల్లాల్దిగ పూత పూజ కొరదు అడ్డ బూర్దు అల్దుబక్క నాటక రంగద ప్రవేశం మల్తించిన సరోజక్క రెడ్డి పాత్రను మదిపోడు పనది కేనందులే
2: కటీలు దప్పే ఉల్లాల్దిగ ಸುರುಕಾದು ಎನ್ನ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಲು ಎಂಕು ರಂಗಭೂಮಿಗೆ ಯಾನು ಆರಂಭವಾದ ಯಾನು ಎಲ್ಪ ತಾಜನೇ ಇಸುಬಿಡಿ ಯಾನು ರಂಗಭೂಮಿ ಯಾನು ಸಿನಿಮಾ ಕ್ಷೇತ್ರದ ಬೈದಿನಲಿ ಯಾನು ಚೋಮನ ದುಡಿ ಡಾಕ್ಟರ್ ಶಿವರಾಮ್ ಕಾರಂತೇರ್ ಬರೆತಿನ ಬಿ ವಿ ಕಾರಂತ ನಿರ್ದೇಶನ ಮಲ್ತದಿನಂಚಿನ ಚೋಮನ ದುಡಿ ಸಿನಿಮಾಡು ಯಾನು ಪ್ರಥಮವಾದ ಯಾನು ಮೋನೆಗೆ ಬಣ್ಣ ಪಾಡ್ತೀನಿ ಆಯ್ತು ನಾಗಾಭರಣ್ ಗಿರೀಶ್ ಕಾಸರವಳ್ಳಿ ಸಹ ನಿರ್ದೇಶಕರಾದಿತ್ತೀರಿ ಐದು ಬೊಕ್ಕ ತುಳುನಾಡ ಸಿರಿ ಪನ್ಪಿನ ಒಂದು ಸಿನಿಮಾನು ಕೆ ಎನ್ ಟೈಲರ್ ನಿರ್ದೇಶನ ಮಲ್ತೇರು ಆಲ್ಟ್ ಯಾನು ಸಿರಿನ ಪಾತ್ರ ಮಲ್ತೆ ಅವು ಕಪ್ಪು ಬಿಳುಪು ಸಿನಿಮಾ ಕೆಲವು ಸಿನಿಮಾಲು ಬೆರಿಕೆ ಬೇರೆ ಬಂಗಾರ ಪಟ್ಲೇರು ಮಾರಿಬಲೆ ಮಂಚಿನ ಮತ ಇತ್ನಿಗೆ ಯಾನು ಒಂದು 14 ತುಳು ಸಿನಿಮಾಡು ಆ್ಯಕ್ಟ್ ಮಲ್ತದೆ ಅಭಿನಯ ಮಲ್ತದೆ ಎನ್ನ ತುಳುನಾಡ ಸಿರಿ ಆಯ್ ಬೊಕ್ಕ ಎನ್ನ ಒಂದು ಮನಸ್ಸು ಉದ್ದೇಶ ಐತೆ ದಾದ ಪನ್ನಗ ಅಪ್ಪಕದ ಒಂಜಿ ಜೋಕುಲಾಟಿಗೆ ಬಾರಿ ಇಲ್ಲ ಯಾನು ಚೋಮನದುಡಿ ಸಿನಿಮಾಡು ಬನ್ನಗ ಎನ್ನ SLC ಆತನೆನ್ನ ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳು ಶೂಟಿಂಗ್ ಆತಿನ ಅವು ಮಂಚಿಡು ರಿಸಲ್ಟ್ ಬೈದಜಿ ಆತಿಯಲ್ಲ ಪ್ರಾಯಡು ಯಾನು ನೆಕ್ಕ ಪಜ್ಜದೀತೆ ಐದು ಬೊಕ್ಕ ತುಳುನಾಡು ಸೇರಿದ ಬೊಕ್ಕ ಎನ್ನ ಮನಸ್ಸು ಒಂಜಿ ಅಪ್ಪಕದ ಆ ಎಲ್ಲ ಪ್ರಾಯಡದಾದನ ಯಾನು ನನ್ನ ಸಿನಿಮಾ ರಂಗೋಡೆ ಎಪ್ಪುನು ರಂಗಭೂಮಿ ಬುಡ್ಚಿ ಇಂಕ್ ನಾಟಕಡು ಯಾಮಲ್ ಪೂಜೆ ಮಾಡದು ಕೆ ಎನ್ ಟೈಲರ್ ಬೊಕ್ಕೊಂಜಿ ರಡ್ಡು ಜನ ಇಲ್ಲಡ್ ಬತ್ತದು ಕಂಡನಿ ಬಡಿದು ಮನಪಿನ ಯಾನ ಡ್ರಾಮ ಬರುತ್ತೆ ಒಂದು ನಾಟಕ ಬರುತ್ತೆ ಐಟು ಒಂದು ಮುಖ್ಯ ಪಾತ್ರ ಉಂಡು ಅಯ್ಯನು ಸರೋಜಿನಿ ಈ ಮಲ್ಪೋಡು ಉಂದು ಅಮ್ಮನ ಮಾತ ಇಂಕಲ ಇಲ್ಲಡು ಮಾತ ಆಬ್ಜೆಕ್ಷನ್ ಇತ್ತುಂಡು ಇಲ್ಲಡು ಮಾತ ಸರಿಯತ್ತೆ ಎನ್ನ ಅಜ್ಜಿಯನ್ನ ಭಾರಿ ಆಬ್ಜೆಕ್ಷನ್ ಇತ್ತುಂಡು ಅಮ್ಮನಲ್ಲ ಅಮ್ಮ ಎಂಕ ಪುಲ್ಲು ಎಂಕ ಅಮ್ಮನ ಪ್ರೋತ್ಸಾಹ ಯಾನು ಒಕ್ಕ ರಂಗಭೂಮಿ ಪ್ರವೇಶ ಮಲ್ತೆ ಕಂಡನಿ ಬಡಿದು ನಾಟಕಡು ಐಟ್ದು ಬೊಕ್ಕ ಸಿನಿಮಾಲೋಡು ಎಂಕು ಒಂಜೊಂಜಿ ಸಿನಿಮಾಲು ಪಾತ್ರ ತಿಕ್ಕೊಂಡು ಇತ್ತುಂಡು ಇತ್ತೆ ವಿಜಯಕುಮಾರ್ ಪಂಡೇರು ಒಂಜಿ ಭಾರಿ ಪುರ್ಲದ ಪಾತ್ರ ಸರೋಜಿನಿ ಶೆಟ್ಟಿ ತುಳುನಾಡ ಸಿರಿ ತಂಚಿನ ಫಿಲ್ಮ್ಡು ಸಿರಿಯಾದ ಆ್ಯಕ್ಟ್ ಮಲ್ದೇರು ಅರೆಗೆ ವಿಭಿನ್ನವಾಗಿನ ಪಾತ್ರಗಳು ತಿಕ್ಕೋಡು ಅಯ್ಯನ ಖಂಡಿತ ಅಗತ್ಯ ಉಂಡು ಬಣ್ಣದು ಭಾರಿ ಸತ್ಯದ ಪಾತ್ರ ಹಿಂಗೆ ಭಾರಿ ಅವು ಸಂತೋಷ ಅಣ್ಣೆ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಯಾನು ಸಿನಿಮಾಲೋಡು ಮಸ್ತ್ ಅಭಿನಯ ಮಲ್ದೇಡ ನಾಳೆ ಕೆಲವು ಸಿನಿಮಾಡು ಎಟ್ಟೆ ಪಾತ್ರಲೇನು ಮಲ್ದೆ ಆಂಡಲ ಎನ್ನ ಇಚ್ಛೆಗೆ ಬೋಡಾಯ ನಂಚಿನ ಎನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಒಂದು ಇಷ್ಟಾಪಿನಂಚಿನ ಆತ್ಮತೃಪ್ತಿ ಆಪಿನಂಚಿನ ಪಾತ್ರ ಯಾನು ಮಲ್ತಜಿ ಪನ್ಪಿನಂಚಿನ ಒಂದು ಮನಸ್ಸಿಗೆ ಇಂಕ ಬೇನೆಲ್ಲ ಉಂಡು ಆಂಡ ಬತ್ತಿನ ಅವಕಾಶ ಸಿನಿಮಾಲಡು ಮಸ್ತ್ ಅವಕಾಶಗಳು ಬನ್ನಗ ಬತ್ತಿನ ಅವಕಾಶನೂ ಅಂತ ತೋರಿಸಿ ಎನ್ನ ಎಂಕ ಓವು ಆವು ಎಂಕ ಆತ್ಮತೃಪ್ತಿ ಕೊರಪಿನ ಬೊಕ್ಕ ನಿಖಲು ಮಾತ ನಿಖಲ ಮನಸ್ಸಿಗೆ ಒಂಬು ನಂಚಿನ ನಿಖುಲಯ್ಯನ ಸ್ವೀಕಾರ ಮಲ್ಪನ ಅಂಚಿನ ಪಾತ್ರ ತಿಕ್ಕಂಡ ಮಾತ್ರ ಯಾನ ಮಲ್ಪುನು ಅವು ಎನ್ನ ಸಿದ್ಧಾಂತ ಕೆಲವು ಪನ್ಪೇರು ಓ ಪಾತ್ರ ಅಣ್ಣ ದಾನೆ ಮಲ್ಪೇರವಲ್ಯ ದಾನೆ ಮಾತ್ರ ಅಂದು ಅಂಡ ಎನ್ನ ಸಿದ್ಧಾಂತ ಅಂಜಮನೆ ಎಂಕ್ ಇಷ್ಟ ಆಪಿನ ಎನ್ನ ಆತ್ಮತೃಪ್ತಿ ಕೊರಪಿನ ಪಾತ್ರ ಅಣ್ಣ ಮಾತ್ರ ಯಾನ್ ಮಲ್ಪೇರೆ ಯಾನ್ ತಯಾರುಲ್ಲೆ ಬೊಕ್ಕ ರಂಗಭೂಮಿ ಈ ರಂಗಭೂಮಿನ ಯಾನು ಸಿನಿಮಾ ರಂಗೋದ್ದಲ ಹೆಚ್ಚ ಯಾನು ಪ್ರಥಮ ಎನ್ನ ಆದ್ಯತೆ ಎನ್ನ ರಂಗಭೂಮಿಗೆ ಆನಿದ್ದುಂಚ ಆ ಗಂಡನಿ ಬಿಡಿದ ನಾಟಕದ್ದು ಗಿತ್ತೆ ಕಟೀಲು ದಪ್ಪೆ ಉಳ್ಳಾಲ್ದಿ ಕದ್ರಿ ನಮನಿ ಶೆಟ್ರು ಬರೆತೀರು ಶ್ರೀಲಲಿತ ಟೀಮದ ಒಂಜಿ ನಡಪವನ ನಾಟಕವು ತಂಡದ ಐಟಿ ಯಾನು ಶ್ರೀದೇವಿನ ಅಪ್ಪೆ ಉಳ್ಳಾಲ್ದಿನ ಪಾತ್ರ ಮಲ್ಪುನಂಚಿನ ಮಹಾಯೋಗ ಇಂಕ ಅಪ್ಪೆ ಉಳ್ಳಾಲ್ದಿ ಅನುಗ್ರಹ ಮಲ್ತು ಕೊರ್ತೇರು ಅವು ಉಂಚಿನ ಸಾಧಾರಣ 300 ಪ್ರದರ್ಶನ ಉಟ್ಟಾಂಡು ಒಂಜಿ ಪೌರಾಣಿಕ ನಾಟಕಡು ದಾಖಲೆ ಮಲ್ದಿನಂಚಿನ ಒಂಜಿ ದೇಶ ವಿದೇಶಡ್ಲ ದುಬಾಯಿಡ್ಲ ಆತಂಡು ಐದು ಬೊಕ್ಕ ಭಾರಿ ಒಂಜಿ ಸಂಚಲನ ಒಂಜಿ ಪ್ರತಿಭೆ ಒಂಜಿ ಮಾತ್ರ ಮನಸ್ಸಲ್ಲಿ ಗೆಂದನಂಚಿನ ಶಿವದೂತ ಗುಳಿಗೆ ದಯಪನ್ನಗ ಈ ಚಾರಿತ್ರಿಕ ಪೌರಾಣಿಕ ಐತಿಹಾಸಿಕ ನಾಟಕಗಳು ಸಾಮಾಜಿಕ ನಾಟಕಗಳು ಬರ್ಪುನಂಚಿನ ಆ ನಿರ್ನೆಲಟೆ ಬರಡು ಬಿನ್ನ ఎన్నెల ఉద్దేశం నమ్మ మాతిరినల సామాజిక నాటకాలు మస్తు ఎడెడ్డే తండోలుండు ఎడెడ్డే ప్రభుత్వ కళావిధులు లేరు పొర్ల పొలద నాటకాలుండు అందు నమ స్వీకారం అల్పక సంతోష ఆండ పౌరాణిక నాటక ఐతిహాసిక చారిత్రక నాటకాలు అవులా చేనే దాఖల నిర్మాణం అల్పడుది ఎన్న ఉందా ఐక్ ఎంకు మస్తు ఎంకు ఎంకు ఖుషి సంతోషపన్నగా ఈ పుణ్యద మన్నుడు అప్పే ఉళ్ళాల్దిన వంచిన నిలైట్ ఈ పుణ్యద మన్నుడు ఇంక బరియరించిన అవకాశ కొన్న పూజ్య హరినారాయణ అసరణరిగిన్న సాష్టాంగ ప్రణామం అల్పోయాను అంచనే మాత పూజ్యులు లేడు ముక్తేశ్వరు ఆడల్త ముక్తేశ్వరు లేరు ఇంకా ఆశీర్వాదం అల్తారు ఎడ్డావడినది ఇంకా అప్పే ఉళ్ళాల్ది బతజన తరే ఖైదీలే కాండు సార్ ఇరకు ధన్యవాద మాతేర్ల దాయపనగా ఈత మట్టోడు సేర్దిన మాత విద్యార్థులేగు గురు వృందోగు మాత ఏనని ఇంక ఈ అవకాశ కొన్న మరి మాతరగలి సంతోష ఒక కడే కాదు అని చెప్పాతేరా వేది గడుపున గౌరవాన్విత రాజేష్ సింగ్ బాబు డైరెక్టర్ ఆరు వంజి కమ్ముల దంచిన సినిమా తుళు చిత్రరంగు గారు పొగ్గేరు పన్నగా నమ్మ తుళువేరేగ మామల్ల హెమ్మె ఏతుమల్ల పుదరుమల్ దినంచిన మహాన్ వంజి నిర్దేశకి ఒక్కొంచి ఆరు నుంచి లవ్ పంపిన సినిమాడు యాన్న అభినయమల్దే ఆరు నమ్మకి ఆదిత్య హీరో ఆదిత్య రక్షిత నాయకి నటి యాదు యాన్న ఇటు వంజి గౌరవాన్విత పాత్ర మల్తుదే ఇంకా వంజి పెర్మే అండు మస్తు సంతోష అండు మస్తు ఖుషి అండి వంజి ఈ మన్నుడు ఈ పుణ్య వేదికేడు ఉంటుంది అను అవుల వంజి శిక్షణ కేంద్ర ఏతో విద్యార్థులు సేర్దినంచిన ఈ వంజి పుణ్యద ఈ జాగడు ఇంకీ అవకాశ కొరియరు పూజ్య అసరణ బంధువులకి మాత్రగలే అన్న తెరతగ్గవే అంచనే కడే కాదు ఎన్న అప్పే ఉళ్ళాల్దిగ కూడా సిన్న సాష్టాంగ ప్రణామ ఎనకు ఇంక మస్తు అవకాశం తిక్కుండా మాత్రగల ఎనికల ఆశీర్వాద పడు మాత్రగల సొల్మెలు
1: సొల్మెలు సరోజనక్క

0: నర్మద దాదిడి ఏరు నడపేరో ఆయన వెళ్ళిటాంగాది దేవే ఉల్లేరుగా ఏ పనుకున్న తెలిసి నాకు పంచిన బాధ్యత
1: ఖండిత
0: అవే ప్రకారం ఇని కానది తేజోవతి సత్య ధర్మద నిలిటి రాజ్యభారం అందుకున్నాయే విజయవర్మయ్యనే సరే మనస్సుకి నెమ్మది.

0: రాజకుమారి పండుద ఆయన మేరే అరసు మార్పును వచ్చి కల్పన వచ్చి ఈర్ల విషయం
1: అరసు
2: ఆ

మామా ఓ కమల ఒడైపోతారుదే ఎకాడించి జోకులు చాపరిది పోతినకులు రనాలాబైది జరు ఇంటదే బలదే మూలుతుల యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్నువరు ఉంది ఏరప్ప ఉంది పొస అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగుద బతుకు